అది ఇతకెచ్చెల్లో విహురుమా ఎక్వెస్ మిస్కీనున్నాయి యతీమున్నాయి హయ్యర్ విఫావా మీహున్న ఎవరెం ఖాతకది ఖాందితే.

0: అది ఎవరన్న అంగవానతే హమకశ్వరం మికంత వని త్యబామిహున్న హే జజాయికం గే అది త్యబామిహుం కుళ మసకతకి శుకురు లిబెనివి కమెక్కం గావే.
1: ఇన్నా నహ్ను నజ్జల్నా అలైకల్ ఖుర్ఆన తన్జీలా
0: హమకశ్వరం తిమర్ రస్కలాంగి కలేగి ఫాన్గి మచ్చ ఖుర్ఆన్ వకి వకి కుబ్బావాలి దీమే.
1: فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا
0: فاهي كليغ فانوك ويري رسكالانك حكم فلا كليغ فانوك كتروي وداغ النواشي ادي ايورنك ترين فافا ويريك نواتا كافرك كليغ فانوك كيامن وداغ النواشي.
1: واذكر اسم ربك بكرة وأصيلا
0: అది హిందునాయి హవీరు కలేగ ఫానుగ వెరి రస్కలాంగి ఇస్ముఫుడు హందుమకురవ్వాషి.
1: వమినల్లైలి ఫస్జుద్ లహు వసబ్బిహు లైలన్ తవీలా
0: అది రేగడుం బైగా ఎకలాంగి కలేగ ఫాను సజిద కురవ్వాషి అది రేగండుగ దిగు వగుతుతహుగా కలేగ ఫాను ఎకలాంగి తస్బీహ్ విదాడువాషే.

0: ఎకలాంగ రహ్మత్గా తెరే వద్దవతే అది అనియా వెరిన్నట్టక వేన్ దెనివి అజాబ్ ఎకలాంగ తయ్యారు ప్రభావే.
1: بسم الله الرحمن الرحيم
0: رحمن وانت رحيم وانت الله بإسم فلوم فشاغنمي

మీ అరగడి ఇంకా అరగడి సాడీస్ ఫస్ట్ నెట్ మీ దివే రాజ్యగాడు మీ గడిక మీ ధనవాలని సర్కార్ గేవులాన దెన్నెం అది అమీలపై ఫరాతవుగా దెన్నెంత ఫృత ధనవాలని సర్కార్ గేవులాన్ అరి అతడు దెక్కునుపురి మామిగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మామిగిలి దివే రాజ్యే నంబరు హసతేక 16-B ఎకేంగ్ ఒబ్లిక్ దిహా 26-26 ఇవులాన్ మిల్క్వెరికం మీ దండవా తంతనా తగతీగే మిల్క్వెరిక మామె దౌవా కురా ఫరాతెవానమ హద్దుగ తెరేగల్ లీమకుం ఎక మీ కోట ఎంకెవుంగెతమే అలిఫ్ తాల్ మామిగిలి బొడుగల్ మాఫెగ్గే భండార గోతీగవా ఎమ్మెహా ఎమారైతకా నూఫులేముదా అలిఫ్ తాల్ మామిగిలి మెరీ గోల్డ్ ఎకియా అమిల్ల గోతీగవా ఎమ్మెహా ఎమారైతకా నూఫులేముదా అలిఫ్ తాల్ మామిగిలి ఇతా ఎకియా భండార గోతీగవా ఎమ్మెహా ఎమారైతకా నూఫులేముదా సబ్బిస్ సోఫర్ సాస్తేక సాడిస్ అషే 9 August 2026 అరియతలు దెకునుబురి మామిగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మామిగిలి దివే రాజ్యే నంబరు 16-A/26-26 ఇవులాన్ ధరణ్య వసియతెం ఎత్తో బెలుం మీ దండవా ఫరాతవుగ మచ్చ ధరణ్య నువత వసియతే వానమ ఎకం భయాకొం హైద్దుహోగ తిరేగ లీమకుం ఎక మీ కోట ఇంకెం ఎదిమే అమ్నత్ మూసా హెమ్ వేర్ ఎమినెంటి కాఫ్ మాలే గాసిమ్ ఇబ్రాహీం మాఫన్ను విలా కాఫ్ మాలే హరీరా ఇబ్రాహీం ఇతా అలిఫ్దాల్ మామిగిలి 16-04-46 హోదతలు ఉతురుబురి దాందు మెజిస్ట్రేట్ కోర్ట్ దాందు దివే రాజే నంబరు 16-A/26-26 ఇవులాన్ మిల్క్వెరికం మీ దండవా భండార గోతీగవా ఎమ్మె హాయిమారెత్తక వడుఫద తంతనా నూఫులే ముదలుగే మిల్క్వెరిక మామె దౌవా కురాఫరాతెవ్వానమ దిహదుగ తెరేగ ఎకన్ లీమకు మీ కోట ఇంకెవంగెదెమే గాఫ్ అలిఫ్ దాందు డేజీమాగే అషావిస్ సోఫర్ సాస్తేక సాలిస్ అషే 11 August 2026 మీ అరగడింగ్ 11 సాలిస్ హెమ్నెట్ ఫనరసికుంత్ మీ దివే రాజ్యగాడు దెమిదన వాళ్ళని అమిల్లపై ఫరాయితగా దెన్నెవుతా అలగడ్ మెంగే మమ్మ హాదాలు కుముందు మురింగు మరియ మలీవని దిహా 26 August హైవన దూ నియాయఫే మీ మా మమ్మగ మెచ్చంగ్ ఎవ్వెస్ తరణ్య నువత వసియతే వాణమ దిహా 26 September హైవన దూహ కురింగ్ అలగడ్ మెన్ నా కొడువా ఇక్కడ నిమ్మెం ఎదమే ఆయ్ లాఫ్రాతుంగ్ అలీ వహీద్ ఫోన్ హతెం హై తినెంగ్ హతరెంగ్ హైంగ్ హై తినెంగ్ అబ్దుల్లా వహీద్ ఫోన్ హతెం హైంగ్ ఎకెంగ్ హతరెం ఎకెంగ్ ఎకెంగ్ అషేంగ్ ఇబ్రాహిం అలీ ఫోన్ నుయెంగ్ అషేంగ్ అషేంగ్ అషేంగ్ నుయే నుయే సుమెంగ్ అది మరియం సత్నా ఫోన్ హతే ఫహెం హతే నుయెంగ్ అషేంగ్ హతరెంగ్ అషేంగ్ అలగన్ మెంగే బప్ప సీను హుళుదు అబుమాగే ముహమ్మద్ సలీం కలుతుత్తు అని దిహా 26 July నవా విసనదు హునియాయఫే వీమా బప్పగ మెచ్చంగ్ ఇవ్వస్ తరణ్య నువత వసియతే వానమ తిమ్మస్తుగ తెరేగ అలగన్ మే నా కులువా ఎక నిమ్మెం ఎదమే ఆయ్ లాఫరాతు అబ్దుల్లో నసీర్ ఫోన్ నుయెంగ్ అషేం అషే దేం హై సుమే నుయే మౌసూదా మొహమ్మద్ ఫోన్ హతే ఫహే నుయే సుమే నుయే ఫహెద్దే అలగన్ మెంగె లొబెతి బప్ప సీను హితదు హిలాలి మన్సిల్ అలీ ఖలీల్ వని దేహా 26 July బావిసనదు నియాయఫే వీమా బప్పగ మెచ్చంగ్ ఎవ్వెస్ తరణ్య నువత వసియతే వానమ ఎమ్మస్తుగ తెరేగ అలగన్ ఆగులు వాయక నిమ్మెం ఎదెమే ఆయిలా ఫ్రాతుం ఫాత్మత్ హిలాలా ఫోన్ హతే నుయెం హతరే ఫహే ఫహెం ఎకే ఫహెం అలగన్ మెంగె దత్త హెంవేరు వీసన్గే అషత్ ఫిలీన్ వణి దిహా 26 August హైవణ దూ నియాయఫే వీమా దత్తగ మచ్చంగ్ ఎవ్వెస్తారణ్య నువత వసియతే వానమ

అది ఇతకెచ్చెల్లో విహురుమా ఎక్వెస్ మిస్కీనున్నాయి యతీమున్నాయి హయ్యర్ విఫావా మీహున్న ఎవరెం ఖాతకది ఖాందితే.

0: అది ఎవరన్నా అంగవానతే హమకశ్వరం మికంత వని త్యబామిహున్న హే జజాయికం గే అది త్యబామిహుం కుళ మసకతకి శుకురు లిబెనివి కమెక్కం గావే
1: ఇన్నా నహ్ను నజ్జల్నా అలైకల్ ఖుర్ఆన తన్జీలా
0: హమకశ్వరం తిమర్ రస్కలాంగి కలేగి ఫానిగి మచ్చ ఖుర్ఆన్ వకి వకి కుబ్బావాలి దీమే
1: فاصبر لحكم ربك ولا تطع منهم آثما أو كفورا
0: فاہے کلے گفانو کے ویر رسکلان کے حکم فلا کلے گفانو کتر بے وڈا گن نواشے ادی ایورنگے تیرین فاف ویری کا نواتا کافر کا کلے گفانو کیامن بے وڈا گن نواشے
1: واذکر اسم ربك بکرتا واصیلا
0: అది హిందునాయి హవీరు కలేగ ఫానుగ వెరి రస్కలాంగి ఇస్ముఫుడు హందుమకురవ్వాషి
1: వమినల్ లైలి ఫస్జుద్ లహు వసబ్బిహు లైలన్ తవీలా
0: అది రేగడుం బైగా ఎకలాంగి కలేగ ఫాను సజిద కురవ్వాషి అది రేగండుగ దిగు వగుతుతహుగా కలేగ ఫాను ఎకలాంగి తస్బీహ్ విదాడువాషి

0: ఎకలాంగ రహ్మతుగా తెరే వద్దవతే అది అనియా వెరిన్ నట్టక వేన్ దెనివి అజాబ్ ఎకలాంగ తయ్యారు ప్రభావే.
1: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం.
0: రహ్మాన్ వంత రహీం వంత అల్లాహుగే ఇస్ముఫ్లుం ఫషాగన్నమే.

0: చేయగడం గెలిస్తేని.
1: ఫానూస్ కొమ్మె హుకుర్తో ఏకి హవీర్ హతరుగడి ఫణరే. రిపీట్ కొమ్మె అంగారుతో ఏకి హవీర్ హతరుగడి ఫణరే.
0: ఎంహా సతరుస్తేగ సాడిస్ నువే కిలో హర్ట్స్ మీడియం వేవ్ అది అటి హనువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ దివహిరా జేగాడు.
2: ఎకే రాబియో లవల్ దివహింగె గౌమీదువస్
3: గౌమీదువహుగె ఖాస ప్రోగ్రామ్ తోగె తిరి
2: దీబు మగే
3: గౌమీదువహుగె ఖాస గేమ్ షో
2: దీబు మగే
3: అడు ఇవేత
2: అడు మాజి
3: శాఖసియతుంగె అడు తకాయకు
2: ರಾಜ್ಯವಶಾ
3: ರಾಜ್ಯಕ್ಕೆ ಮಿನವಂಕಂಗೆ ತಾರೀಹ ಗುಳಿಫಾ ವರಷೆ ತಿಲದುಮ್ಮಚ್ಚ ನಿಸ್ಪೆ ವಾರಷೆ ರಶುಗಣಂ ಫೆಷನಿ ಅಲಿಫಕು ಮೀ ಕೊಂಡಶೆ
2: ಮಿ ಗೇಮ್ ಶೋಗ ವಾದ ಕೊರವ್ವ ಇನಾಮ್ ಹೋದ್ದೆವ್ಮ ತಯ್ಯಾರು ವಿಡಾಗಂಡವ
3: ದೀಪು ಮಗೆ
2: ಗೌಮಿ ದುವಹುಗೆ ರೇಗಂಡು ಎಗಾರ್ ಜಹಾರು ಸ್ಟುಡಿಯೋ ಎಂ ವಾಗುತು
3: ಹಮೈಕಣಿ ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಂಡು
4: అస్సలాం అలైకుం.
5: వాలైకుం సలాం. దొంత హాలు కేనిత్త?
4: దొంత హాలు రంగడు. ఫాతుం కొకు బలి వేవులేక ఇంగేత?
5: ఆ దొంత కొమ్మె దోక చాలు బల బేణు మహితరిక ఫోర్ కొద్దెము మిదని దొంత కంబుడు నువే ఫాతుం కొకు ఎకన్య నువానే కొక్కు ఎకన్య ఉళతి డాక్టర్ దక్కం వెస్ తదివాణిత ఎహం వి మేకం వె సార్ మేము వర ఫరువా తెరిక మాయకి ఎబకూరా
6: ಹಿಮಬಿಹಿ ಜೆಹಿಫಾವಾ ಮೀಹಕು ಕೆಸ್ಸಾ ಕಿಂಬಿಹಿ ಅಳುಮು ವ್ಯಾಗೆ ತೆರೆಯ ವೈರಸ್ ಫೆತುರೆಗೆಂದಿಯುಮು ಹಿಮಬಿಹಿ ಫೆತುರೆ.
7: ಗಡಿ ಹವೀರ್ ಫಹೆಚ್ಚಹಿ ಮೀ ತಿವಿ ರಾಜ್ಯ ಗಡು ಮಿಗಡಿಗ ಮಿಗಣಿಸ್ತೇನೆ ಫಾನೂಸ್ ಮೀ ಪ್ರೋಗ್ರಾಮ್

0: హలో హలో కాకు.
1: హువైనా, మీ ఫరీషా ఉమరుగి అంగిను. హువైనా, ఆరి మిగుళి నూరాగి కంతకు గై ఎకు జాయోతి వార తెరైఫా. అళె హువైనా, ప్లీజ్ ఎమ్మె ఫహరకుస్ నూరా కరెంగ్ యాస్ పలా. మీకి కురియకు మివరుగు బొడుకమకా ఇరాదు కురిపేతి నూరాయక కురిమ చెన్నువయ్యే. ఏం వే నూనె ఎకుచా బేణువణి మమ్మకి లోబి ఆర్మి గీతమ్మె వరకం ఉన్నస్ మేవంతకంకి లోబిగే మకామి నుఫురేనేను. ఏ మిహార్ బొడు కుచ్చె బొడు మా బుడ విస్నేనేను విస్నే తీయే ఎహా దిరవణి. హువైనా, ఏన మమ్మకి అళాలు మంగ ఇదే వరు ఫినిఫా ఆరింగి హిత కిన్ను ఎగెమ్మి గుళి.
0: మామ హేరా మితికమ తిగేక తిదివి కిత మీహు తిహురి హమే మెగె గెమ్మి కుజ్జకు బలీమ నుబెలి గెత్తి ఉలేని ఎకీవ్య
1: నూని కే. హువైనా, కాకుత బుని నూరా బలా దెం అన్నాషే ఆర్ మెంగీన వర రంగళ బల ఏకం కేన బేనుం వని. హువైనా యాస్ ఎమ్మి కుడమిను వగుతు కొళెం హేద కొల్లు ఏ ఎకుజ్జాగె బలి ఫసీహవాం వెస్ వర బొడు ఎహియకవాణి. ప్లీజ్ హువైనా,
0: అన్న కావదు గుస్ను ఇంగిదే వేనేను అసెకి వెసే బుట్టే తే కొమ్మి సిరకు వదిలార యా బావని.
1: హలో హువైనా, హువైనా, ఆ మీ అంగినా విస్నేని కొమ్మి.